hai hai ye nigahe hai hai hai ye nigahe dard sharab jis se chahe mato bhool gaya rahe।